0: గమధని
1: నిధని
0: గమగత
1: నిధ
0: మదని సగమ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ గత నిధ